0: కాపీ కాలుపు రాసు చెహరా సాఫ్ కలిజ్.
1: लकड़ी की धूल की वजह से आंसू आ गए थे.
0: जाओ, चलते हैं.